ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 13వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే గొప్పవి అన్నారు మదర్ తెరేసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి శ్రీహెచ్ సీతామహాలక్ష్మి.
1: సంగీతం ఆత్మానందం. ఆత్మానందం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాపకాలు పెట్టుకుంటారు. కొంతమంది అది దొరికే దారి కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి సంగీతంపై దృష్టి మరలిస్తే అందులోని గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. సంగీతానికి ఊయలలోని శిశువు నుండి ఊపిరిపోయే వృద్ధుని వరకు అవినాభావ సంబంధం ఉంది. శిశువే కాదు, పశువు పాము వరకు సంగీతం అంటే ఇష్టపడతాయని అంటారు. అందుకే పెద్దలు శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేతి గానరసం ఫణిహి అన్నారు. మరి అలాంటి సంగీతం కేవలం ఆహ్లాదం ఆనందం కొరకేనా కానే కాదు. సంగీతం వల్ల సకల శుభాలు లాభాలు కలుగుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. చక్కని సంగీతం చికాకులను పరాకులను తొలగించి పెదవులపై చిరునవ్వులు పోయిస్తుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నా సరే క్షణంలో మనసు మళ్లించి వేదన నుండి విముక్తి చేసి మనసును తేలికపరుస్తుంది. ఆహ్లాదకరమైన సంగీతం వినడం వల్ల ఆందోళన నొప్పి తగ్గుతాయి. పడుకునే ముందు ఇష్టమైన సంగీతం వింటూ పడుకుంటే చక్కని నిద్ర వస్తుంది. సరి అయిన మానసిక స్థితిని కలిగించడంతో పాటు చురుకుదనాన్ని పెంచుతుంది. అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుందని సంగీతం మీద పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ సంగీతం చతుషష్ఠి కళల్లోనిది. దైవదత్తమైన లలిత కళల్లో వీణుల విందైన కళ ఇది. ఆబాల గోపాలాన్ని అలరించే అద్భుతమైన కళ. మరి ఈ కళను ఎక్కడుందా అని వెతకక్కర్లేదు. ఓ మహాకవి అన్నట్టు హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయమై సంగీత స్వరూపమై వినిపిస్తుంది. ఎల్లలు లేని హృదయాలను కొల్లగొట్టే ఈ సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. మనసు పెట్టి వినాలి కాని గలగలపారే సెలయేటి నడకలోనూ, కుహూ కుహూ రాగాల కోయిలమ్మ గళంలోనూ, జుమ్మని పాడే తుమ్మెద ఘీంకారంలోనూ, చిరుగాలికి సవ్వడి చేసే ఆకుల కదలికలలోనూ సంగీతం ఉంది. ఇలా చరాచర ప్రకృతిలో మిళితమై మానవ జీవన గమనంలో విడదీయరాని భాగమైంది. మరి అలాంటి సంగీతం అద్భుతమైన కళ. శృతి రాగ తాళ లయలతో మేళవించబడిన శబ్ద సోయగం, సృజనాత్మక రూపం, శ్రమజీవుల చెమట చుక్కల శబ్ద

0: నుండి సంగీతం ఉద్భవించిందని కొందరంటే, భారతీయ సంగీతాన్ని దేవతలు సృష్టించారని సంగీతకారులు అంటారు. అది ప్రణవనాదమై ఓంకారం నుండి ఉద్భవించిందని వీరి నమ్మకం. భారతీయ సంగీతం అనేక సాంప్రదాయ రీతులలో భాషిల్లుతోంది. అందులో ముఖ్యంగా కర్ణాటక, హిందుస్థానీ సాంప్రదాయ రీతులైతే సరసల్లాపాలలో కష్టసుఖాల కలబోతతో లయబద్ధంగా ఆత్మానందం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాపకాలు పెట్టుకుంటారు. కొంతమంది అది దొరికే దారి కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి సంగీతంపై దృష్టి మరలిస్తే అందులోని గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. పునరుక్తితో సాగే జ్ఞాన పద సంగీతం మరొకటి. హిందుస్థానీ సంగీతం ప్రాథమికంగా శబ్దం ఆధారంగా ఉంటుంది. కర్ణాటక సంగీతం భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. త్యాగరాజ, పురంధర దాసు వంటి భక్తుల రచనల్లో ఇది స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆధ్యాత్మిక సాధనలో సంగీతం ఒక పరికరంగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తికి గ్రహణశక్తి, అనుభూతులలోని ఉన్నత పార్శ్వాలను రుచి చూపించడానికి, అంతర్గత వికాసానికి సంగీతంలోని రాగాలను ఉపయోగిస్తూ ఉండటం మనందరికీ తెలిసిందే. చక్కని సంగీతానికి సాహిత్యం ముఖ్యం. బంగారానికి తావి అద్దినట్లు అర్థవంతమైన, ఆలోచింపచేసే సాహిత్యం ఎంతో ముఖ్యం. శిలల వంటి మనసులను కరిగించే, వర్షాలను సైతం రప్పించే సప్తస్వరాల సంగీతాన్ని మనసారా ఆస్వాదిద్దాం. సంగీత ప్రపంచంలో ఓలలాడుతూ ఆత్మానందం పొందుదాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీమత్ సిహెచ్ సీతామాలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: ఈనాటి రైతు సమాచారంలో పశుశాలల పారిశుద్ధ్యం గురించి తెలుసుకుందాం. పశుశాలల పారిశుద్ధ్యం మీదే పొదుగు ఆరోగ్యం ఆధారపడి ఉంటోంది. పశుశాల శుభ్రంగా లేకపోతే పొదుగు మీద బురద, దుమ్ము, పేడ, మట్టి అంటుకుంటాయి. పేడను, చెత్తను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఉదయం, సాయంత్రం పశుశాల కడగాలి. పశుశాలల్లో గుంటలు కాని పగుళ్లు కాని ఉండకూడదు. పెంటకుప్పలు పశుశాలకు దూరంగా ఉండాలి. గాలి వీచే దశలో ఉండకూడదు. పరిసరాలలో మురుగునీరు లేకుండా చూసుకోవాలి. పాకలు, బూజులు ఎప్పటికప్పుడు దులిపివేయాలి. పశుశాలల్లో ఎలుకలు, బొద్దింకలు, క్రిమికీటకాలు లేకుండా ఫినాయిల్, డెటాల్, సోడియం కార్బోనేట్, 4% బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో ప్రతిరోజు శుభ్రం చేయాలి. పశుశాలల్లో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించాలి. పశుశాలల్లోకి ఇతరులను అనుమతించకూడదు. వారి ద్వారా కొన్ని వ్యాధులు ఇతర ప్రాంతాల నుండి పశుశాలలోని పశువులకు వ్యాపించే ప్రమాదం ఉంది. సూక్ష్మ జీవుల వలన అంటువ్యాధులు గాలి ద్వారా, నీటి ద్వారా, మలమూత్రాల ద్వారా ఒక పశువు నుండి వేరొక పశువుకు సోకుతాయి. పశువులు నీరు త్రాగేందుకు ఏర్పాటు చేసిన తొట్టెల లోపలి వైపు సున్నం వేసి నాచు పట్టకుండా చేయాలి. నెలకు ఒకసారి గోడలకు వెల్ల వేయించాలి. పేడ కాలువలలోనూ పశుశాలల్లోనూ నెలకు 2 సార్లు సున్నం చల్లితే క్రిములు నశించి పొదుగువాపు వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. మైలుతుత్తం ద్రావణాన్ని పశుశాలల్లో చల్లినట్లయితే పశువుల డెక్కలు మెత్తబడకుండా కాపాడుకోవచ్చు. పశువులను కడుగుట, దానా తొట్టెలు శుభ్రపరుచుట, పశుశాలలను శుభ్రపరుచుట, కడుగుట నిత్యం క్రమం తప్పకుండా చేయాలి. జబ్బు పడిన పశువులను వేరు చేయాలి. పాల క్యాన్స్, బకెట్స్, ఇతర పాత్రలు రోజు ఉదయం, సాయంత్రం శుభ్రపరచాలి. టీకాలు క్రమ పద్ధతిలో వేయించి అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవాలి. వ్యాధులు వ్యాపింపచేసే పేలు, గోమార్లు, పిరుదులు ఇలాంటి బాహ్య పరాన్న జీవులను నిర్మూలించేందుకు మొలాథియాన్, బ్యూటాక్స్, డిడిటి, ఫెరిత్రిన్ ఇలాంటి క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. అప్పుడప్పుడు మొత్తం శరీరానికి పసుపు, వేప నూనె రాసి వీటిని నివారించుకోవచ్చు. పశుశాలల్లో దోమలను, ఈగలను తగ్గించేందుకు వేప ఆకుల పొగ వేయాలి. సీతాఫలం ఆకు కషాయం పశుశాలల్లో జల్లాలి. అప్పుడప్పుడు పొదుగు మీద, తోక మీద, డొక్కలకు, పొదుగుకు మధ్యన బాగా పెరిగిన జుట్టును కత్తిరిస్తూ ఉండాలి. పశువులకు అప్పుడప్పుడు డెక్కలు, కొమ్ములు కత్తిరించాలి. జుట్టు కత్తిరించినప్పుడు దువ్వాలి. పాలు తీసే ముందు, తరువాత పశువు వెనుక

కాళ్లను, పొదుగు పరిసరాలను శుభ్రంగా కడగాలి. పొదుగును, చన్నులను ప్రతిసారి పాలు తీసే ముందు, తీసిన తరువాత పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో కానీ లేదా సావలాన్ లోషన్తో కానీ కడగాలి. పొదుగు మలినపడకుండా పాడి పశువుకు సరైన ప్రక్కకు అమర్చాలి. దూడలకు బాగా పులిసిన మజ్జిగను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయించి బాహ్య పరాన్నజీవులైన పేలు, గోమార్లు, పిరుదులు, ఈగలు, దోమలను నివారించవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం, 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మడోలేన్ వాద్యం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగం వింటారు. అనంతరం పేపర్ బ్యాగులను వాడుదాం పర్యావరణాన్ని రక్షిస్తాం ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 45 నిమిషాలకు సామూహిక గీతం, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు, అనంతరం చేపలతో వివిధ ఆహార పదార్థాలు తయారీ విధానం, 7 గంటల 40 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు కిన్నెర లహరి, 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ at 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు, 10 గంటలకు పౌరాణిక నాటకం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 10 సెకండ్లు. 6:40 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:58 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: రిపెటిస్ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ ఇంకా వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పని పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏది అన్నప్పటికీ ఆపరేషన్

0: సక్సెస్ఫుల్ అయింది.
1: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్టానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో నాలుగు జిల్లాల్లో మూడు బహిరంగ సభలు, ఐదు చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెంబరం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకనే ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
3: 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్దిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగుంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలుంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా
1: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన

0: వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్టంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్ యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణే అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణే తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య 26వ దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనైః సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 36వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24 దినాంకం యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహః అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరె అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహః ఏక్ పేడ్ మాకే నామ్ इत्यभियानान्तर्गतं पादपारो

0: स्थितेषु एकादश भारतीय नागरिकेषु दश नागरिकाः एतावता सुरक्षिततया निष्कासिताः। अपरत्र एकः नाविकः अधुनापि विलुप्तः। मन्त्रालयेन प्रतिपादितं यत् ओमान देशे स्थितः भारतीय दूतावासः स्थिते सूक्ष्मावलोकनं करोति। सहैव प्रचलत् सुरक्षा कार्येषु ओमान देशस्य प्राधिकारीभिः साकं सक्रिय समन्वयं साधयति। नवदिल्ल्या वाणिज्यिक नौवहनेषु प्रचलत्सु निरन्तर आक्रमण प्रसंगेषु स्वकीया गभीरा चिन्ता प्रकटिता। अनेनैव सह भारतस्य अस्य राजनैतिक समाधानाय वार्तानां शीघ्र सम्पूर्त्यै याचना विहिता, येन अस्मिन् क्षेत्रे पुनः शान्तिः स्थिरता च प्रवर्तेत। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायां सर्वेषां प्रागुपान्त्य चरणात्मकानां द्वन्द्वानां समाप्त्यनन्तरं उपान्त्यचक्रस्य रूपरेखा पूर्णतः सिद्धा सञ्जाता। प्रथमायाम् उपान्त्यस्पर्धायाम् आगामि बुधवासरे फ्रांस स्पेन दलयोर्मध्ये स्पर्धा भविता। क्रीडेयं भारतीय समयानुसारं रात्रौ सार्धद्वादशवादने समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి.
2: పరకాల ఇందిరా మహిళా డైరీ పాల ఉత్పత్తులు త్వరలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ నగరాల మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెర్ప్ డిఆర్డీఏ అధికారులతో కలిసి ఆయన పాడి పరిశ్రమ అభివృద్ది ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో భాగంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ద్వారా పాల సేకరణ చేపట్టి త్వరలో ట్రైసిటీ పరిధిలో మార్కెటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా పాడి పరిశ్రమ బలోపేతం చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని వివరించారు. రాష్ట ప్రభుత్వం పరిశ్రమల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్క్ లో కాకతీయ టెక్స్టైల్ ఐటీ సేజ్ గ్రెనైట్ పరిశ్రమను సందర్శించారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న యూనిట్లు లీజు విధానంలో కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేటాయించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ నగర భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికాబద్దమైన అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్నతో కలిసి ఆమె నిర్వహించిన సమీక్షలో కొత్త పార్కింగ్ స్థలాల ఏర్పాటు, పార్కుల అభివృద్ది, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై కీలక సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ముంపు నివారణ కోసం శాశ్వత ప్రణాళికలు సిద్దమయ్యాయని బల్దియా కమిషనర్ వెంకన్న తెలిపారు. వరద ముంపు నివారణ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై జరిగిన సమావేశంలో సూప్ సంస్థ నిపుణులు నాలాల విస్తరణపై దృశ్యరూప ప్రదర్శన ఇచ్చారు. హంటర్ రోడ్, పొందివాగు నాల, భద్రకాళి, ఒడ్డేపల్లి చెరువు, పరివాహక నాలాల విస్తరణ పనులు పక్కా ప్రణాళికతో జరగాలని కమిషనర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ రహదారుల అభివృద్దికి 148.97 కోట్ల రూపాయల నిధులు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తంతో హైబ్రిడ్ యాంటిటీ మోడల్ హెచ్ఐఎం విధానంలో 74.49 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు విస్తరిస్తారు. హనుమకొండ జిల్లాలో గుంటూరుపల్లి, కేశవాపూర్, వంగర, ములకునూరు, భీమదేవరపల్లి, బావుపేట్, కమలాపూర్ సహా కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పరిధిలో 8 ప్రధాన రహదారులు అభివృద్ది చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణం ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం లభించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. హనుమకొండ జిల్లాలో మహిళా సంఘాల స్త్రీనిధి రుణాల వసూలుపై ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ ఆదేశించారు. రుణాల వసూలు తప్పనిసరిగా మన స్త్రీనిధి యాప్ ద్వారానే నిర్వహించాలన్నారు. నిధులు దుర్వినియోగం చేసిన వీవోఏలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే భూముల రీసర్వే ద్వారా దశాబ్దాల నాటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ చహత్ వాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేట నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో రోవర్స్, డీజీపీఎస్ వంటి డిజిటల్ పరికరాల ద్వారా జియో కోఆర్డినేట్స్ తో ఇంచు భూమి కూడా తప్పు పోకుండా హద్దులు నిశ్చయిస్తున్నట్టు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతరులు భూములను క్లెయిమ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పశుపోషక రైతులకు వ్యయభారం తగ్గించి తక్కువ ధరలకే నాణ్యమైన మందులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి మండలంలో ఒక జెనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ చహత్ వాజ్పాయ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఐనవోలు మహిళా రైతు ఉత్పత్తి ధరల సంస్థ ఎఫ్పీఓ ఆధ్వర్యంలో మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీఆర్డీఏ సమన్వయంతో వీటిని నెలకొల్పాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద 3 విడతలు

0: వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గర్వంగా ప్రకటించారు. హనుమకొండలో జరిగిన స్వనిధి మహోత్సవ్ 2026లో ఆమె మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఇప్పటి వరకు సుమారుగా 48,000 మంది వీధి వ్యాపారులు ఈ పథకంలో నమోదవగా తొలి విడతలో 30,000 మంది, రెండో విడతలో 20,000 మంది, మూడో విడతలో 11,000 మందికి పైగా రుణాలు పొందారని వివరించారు. దశల వారీగా 75,000 నుంచి 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించిన కలెక్టర్ ఉత్తమ సేవలందించిన బ్యాంకర్లను, వీధి వ్యాపారులను ఘనంగా సత్కరించారు. హనుమకొండ పట్టణంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్దరించి అన్ని విధాలుగా ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గార్డెన్తో పాటు భద్రకాళీ బండ్లో జరుగుతున్న పనులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పారిశుధ్యం, గార్డెనింగ్ పనుల్లో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
1: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53,00,000 మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్ నగర్ లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53,00,000 మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్ లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకువస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక

జ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్ లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఈ నెల 17 తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్ లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంలో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలన రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్ కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్ కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉప వ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26 తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్ కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్ కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్

జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4, 3 తో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా రెండవ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ మూడో రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానెక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సంప్రదాయాల సమ్మిళితం, విశ్వాసమే ఆలంబనగా కొనసాగుతున్న సాంస్కృతిక వారసత్వమే ఈ తెలంగాణ బోనాల పండుగ.

0: ఆషాఢ మాసంలో అమ్మోరి జాతర జగమేలు మాతకి బోనాలతో మొక్కు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. 1869 నుండి గోల్కొండ కోటలో మొదలైన ఆచారం. పప్పు బెల్లాలే పరమాన్నం, కళ్ళు శాకమే పానకం. పేద గొప్ప తారతమ్యాలు చూపని బోనాల వైభోగం, గ్రామ దేవతను ఘనంగా అర్చించే మట్టి మనిషి వైభవం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకనే ఈ బోనాలు.
1: అమ్మలగన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని ఆ జగన్మాత గురించి కవి భమ్మిరపోతన ఘనంగా వర్ణించినా, అమ్మా బయలెల్లినాదో నాయన అని జానపదులు జానతెనుగుతో గలమెత్తినా, ఆ దుర్గాదేవి ఆరాధనలో ఒక భాగమే. పండితుడు పామరుడు అని కాక తనకు తోచిన రీతిలో వీలైన విధంలో అమ్మని కొలవడమే ఆ భక్తుల లక్ష్యం. అందుకే బంగారం, వజ్ర, రత్న ఖచ్చిత ఆభరణాలతో మురిసే అమ్మే వేపాకుల దండకు మురిసిపోతుంది. సాంప్రదాయ కీర్తనలకు, నృత్యాలకు, మేళతాళాలకు పరవశించే మాతే డప్పుల దరువుకు, శివసత్తుల పూనకాలకు, పోతరాజు చిందులకు కదిలివస్తుంది. చందన కర్పూరాది ధూపదీప నైవేద్యాలతో అర్పించబడే ఆ జగజ్జననే అటుకులు బెల్లాల ప్రసాదానికి, పప్పుబియ్యాల బోనానికి, కళ్ళు శాకానికి కరుణిస్తుంది. మరి అమ్మంటే అంతేగా, అందర్నీ సమదృష్టితో చూస్తుంది కాబట్టే జానపదుల్లో పురుడు పోసుకున్న అమ్మోరి బోనాలకు నేడు యావత్ తెలంగాణ వంతపాడుతోంది.

ఆషాఢం వచ్చిందంటే చాలు, ప్రకృతి కొత్త శోభతో అలరిస్తుంది, వర్షపు జల్లుతో పులకరిస్తుంది. అలాగే ఆ అఖిలాండేశ్వరి ఆరాధనలో హిందూ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. జగమేలు మాత మమ్ము చల్లంగా చూడు తల్లి అని వేవేల గొంతుకలు మూకుమ్మడి ప్రార్థనలు చేస్తాయి. ఇదే సమయంలో ప్రకృతికి ప్రాంతీయతకు ముడిపెడుతూ తెలంగాణలో మాత్రం బోనాల పండుగ శురువవుతుంది.

0: హైదరాబాద్ గోల్కొండ కోటలో మొదలై తెలంగాణ ఊరు వాడ ఆ మహంకాళికి బోనాలను సమర్పిస్తూ ఓ జాతరని తలపిస్తుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి ఆ ఆదిపరాశక్తిపై గల నమ్మకానికి నిలుటద్దంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఆ అమ్మోరికి పెట్టే నైవేద్యం పేరుతోనే పండుగ జరుపుకొని పేద గొప్ప తారతమ్యాలు లేవని చాటుతుంది.
1: జానపదంలో జానతెనుగులో వికృతిగా పిలువబడుతున్న బోనమనే పదానికి భోజనమని అర్థం. జీవకోటికి ఆధారమైంది అన్నం. జీవోత్పత్తి, దేహ నిర్మాణం, పోషణలు అన్నం వల్లే జరుగుతాయని గీతాచార్యుడి వచనం పేర్కొంది. భోజనానికి ప్రతిరూపమైన బోనాన్ని స్వీకరించి సూక్ష్మరూపులైన దేవతాశక్తులు కూడా సంతృప్తి చెందుతాయంటారు. యజ్ఞద్రవ్యమైన అన్నాన్ని సమర్పించటం వలన ప్రకృతి శక్తులు ఆనందిస్తాయని పెద్దల మాట. వర్షం, పాడిపంటలు ప్రకృతి వల్లే మనకు అందుతున్నాయి. నీ అనుగ్రహం వలన మాకు దక్కిన దాన్ని తిరిగి నీకే సమర్పిస్తున్నాం, మమ్మల్ని తరింపచేయి అని ప్రకృతిని వేడుకోవటమే బోనాల సమర్పణలోని అసలైన అంతరార్థం. గ్రామీణులు తమకి అందుబాటులో ఉన్న బియ్యం, పెసరపప్పులను మేళవించి నైవేద్యంగా తయారు చేసి ఆ కాళీమాతకి భోజనం పెట్టి మొక్కు సమర్పించడాన్నే బోనాల పండుగగా పిలవటం ప్రారంభమైనది.
2: ఈ బోనాల పండుగకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ లలో భయంకరమైన మలేరియా వ్యాధి ప్రబలినప్పుడు, అంటు రోగాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు అందరూ కలిసి ఆ దుర్గామాతకి బోనాలతో మొక్కు చెల్లిస్తాం, మమ్ము ఆదుకో తల్లి అని వేడుకున్నారట. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడంతో అప్పటి నుండి బోనాలు ఒక సంప్రదాయంగా ఏటా ఓ ఉత్సవంలా చేయడం మొదలైందనేది ప్రతీతి.
3: మరో కథ కాకతీయ కాలం నాటిది. క్రీస్తు శకం 1143 సంవత్సరంలో ఓరుగల్లుని పాలించిన రాణి రుద్రమాదేవి మనమడు ప్రతాపరుద్రుడు మట్టికోట నిర్మించేందుకు గోల్కొండ ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చేశారట. అప్పటినుండే గోల్కొండ కోటలో బోనాల ఆచారం మొదలైందని, కుతుబ్షాలు కూడా దాన్ని కొనసాగించారని చెబుతుంటారు. కథలు ఏవైనా, కాలమేదైనా మట్టి మనుషుల ప్రగాఢ నమ్మకమే ఓ ఆచారాన్ని సంప్రదాయంగా, చివరికి సాంస్కృతిక వారసత్వంగా కొనసాగించేదాకా వచ్చింది. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించే స్థితిని కూడా కల్పించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బోనాల ఉత్సవాలు ప్రతి సంవత్సరం గోల్కొండ కోటలో అమ్మవారి కొలువులో మొదలవడం ఆనవాయితీగా వస్తుంది. బోనాల పండుగ నిర్వహణలో లోతుగా చూస్తే అనేక చారిత్రక అంశాలు, ఆయా కాలమాన పరిస్థితులు, ఆచారాలు మనకు కనిపిస్తాయి. అవి మన గత చరిత్రకు తార్కాణాలుగా ప్రస్ఫుటిస్తాయి.

0: బోనాల పండుగని చూస్తే ముఖ్యంగా మనకి కానవచ్చేది అమ్మతల్లి ఆరాధన. అయితే మరో విషయం యజ్ఞ యాగాదుల నిర్వహణ మంత్ర ఉచ్చారణలకి గాని సంబంధం లేకుండటం. అమ్మతల్లి ఆరాధన అనేది సింధు నాగరికత కాలం నుండి మనలో ఉన్న ఒక సాంప్రదాయం. కాగా నాగరికత మొదట్లో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థకి నిదర్శనం కూడా.
1: ఆనాటి సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా గ్రామదేవతల అంకురార్పణ జరిగింది. సంప్రదాయక దేవతా రూపాలకే జానపదాన్ని జతచేసి జాతక కథలుగా స్థల పురాణాలుగా మార్చి గ్రామదేవతా రూపాలుగా కొలవటం జరిగింది.

అందుకే జానపదులనే కాక సంప్రదాయవాదులను కూడా గ్రామ దేవతలు ఆకర్షించాయి. పైగా ఆయా దేవతలను కొలిచే విధానంలో ఉన్న సౌలభ్యత, అందుబాటులో ఉన్న వాటితోనే ఆరాధించటం, ఆయా రోజుల్లో పండుగ వాతావరణం నెలకొనడం, అన్నిటికీ మించి ఆయా దేవతలపై గల అపార నమ్మకం సర్వజనుల ఆమోదంతో సర్వవ్యాప్తమనడానికి తోడ్పడింది.

ఇంత హైటెక్ టెక్నాలజీ హంగులతో దూసుకువెళ్తున్నా, ఎంత నాగరికతతో వ్యవహరిస్తున్నా, ఇక్కడ దేవుళ్ళు పండుగలు అంటే ముందుగా గుర్తొచ్చేవి బోనాలు, జాతరలే. ఇక్కడ ప్రతి ఏటా జరిగే గోల్కొండ లష్కర్ బోనాల పండుగల కోసం ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చారిత్రాత్మకమైన గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబికా మహంకాళి ఆలయంలో జరిగే అమ్మవారి బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. లంగర్ హౌస్ చౌరస్తాలోని అమ్మవారికి భారీ తొట్టెల ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారి విగ్రహానికి రాష్ట్ర మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం తొట్టెలకు కూడా పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు అక్కడి నుండి బయలుదేరి గోల్కొండ కోట పై వరకు కొనసాగుతుంది.

0: బోనాల పండుగను గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్త జగత్తుకు కారణమైన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఏడాదికి ఒక్కసారి భారీ స్థాయిలో మహోత్సవాలు చేసినప్పటికీ సాధారణంగా ప్రతి గురు ఆదివారాల్లో కూడా పెద్ద ఎత్తునే బోనాల సమర్పణ, మొక్కులు చెల్లింపులు అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. కొత్తగూడెం బూడిదగడ్డలోని శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం పూజారి శ్రీ నరేంద్ర భవానీ స్వామి గారు బోనాల పండుగ ప్రాశస్త్యం, ఈ కాలంలో అమ్మవారికి చేయవలసిన పూజా విధానం గురించి తెలియజేస్తున్నారు.
1: సర్వమంగళ మాంగళ్యే శివేత్రమాత్మకా స్వాదకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ గౌరి నమోస్తుతే.
2: ఉమా కాత్యాయని గౌరీ గాలయమంతీశ్వరి శివాని భవాని రుద్రాని సర్వాణి సర్వవల్లభ అక్షత్రయప్రం దేవి గౌరీ చాముండి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీరాజరాజేశ్వరి దేవి కళ్యాణి కాత్యాయని మహాదేవి నమస్తే నమో నమః.
1: ఈ మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఆషాఢ మాసంలో నిర్వహించబడింది కాబట్టి అమ్మవారికి బోనము ఆషాఢ మాసం చేయడం వల్ల సుఖ సంతోషాలు, పాడి పంటలు, అమ్మవారి సౌభాగ్యం అందరి భక్తులకు సహకారం జరుగునుగాక. శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి బోనం సమర్పించడానికి కుండలో అమ్మవారి నైవేద్యం పరమానం పెట్టి పైన పెరిగాన్నం పెట్టి దీపం పెట్టేసి అమ్మవారికి సమర్పించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు ఉండునుగాక. ప్రపంచంలో ఎక్కడైనా సరే అమ్మవారి బోనాల జాతర ఆషాఢంలో జరుగుతుంది కాబట్టి మహాకాళి దేవాలయంలో ఈ బోనాల జాతర జరుగుతుంది.

0: ఆషాఢమాసంలో ఉన్న ధార్మిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత వల్ల ఉత్సవాలు నిర్వహించడం రివాజుగా మారింది. అమ్మవారికి సమర్పించే ఈ బోనాల సందర్భంగా చేసే బోనాలలో అన్నం, బెల్లం, పెరుగు, పసుపునీళ్లు, వేపాకులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి కాపాడేవి. ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వలన అనారోగ్యాల పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. బోనం సరే, బోనాల సందర్భంగా 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటిరోజు మహంకాళి మాతకు భక్తులు వారి మొక్కులను అనుసరించి బోనాల సమర్పణ చేస్తారు.
1: కొత్త కుండలో వండిన బోనాన్ని పసుపు కుంకుమ బొట్లు పెట్టిన కడవల్లో పెట్టుకుని వేపాకుల మండలతో వేటపోతును, అంటే గొర్రెను కాని మేకను గాని అమ్మవారికి సమర్పించడానికి తీసుకువెళ్తారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే, క్రిమికీటకాలను నివారింపచేసే పసుపు కలిపిన నీరు వేపకొమ్మలతో చిలకరిస్తూ ఆ తల్లి ఆలయాలకు భక్తులు బయలుదేరుతారు. తమ మొక్కుబడుల్ని బోనపు ఘటాల్లో అమర్చి సమర్పిస్తారు. డప్పుల దరువుతో సాగే ఈ కార్యక్రమంలో పోతరాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

0: రెండవ రోజు ఉదయం రంగం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. దాన్ని శాంతింప చేసేందుకు భక్తులు బలిపూజను నిర్వహిస్తారు.
1: ఆ తర్వాత అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచి చెడులను చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఈ రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చి కుండపై నిలబడి పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతుంది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబులిస్తుంది. వేలాది మంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుమికూడతారు.
2: ప్రజలందరూ నాకు అంటున్నారు, ప్రతి ఒక్కరు సమానులే నాకు.
1: చివరకు అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన ఘటం నిమజ్జనంతో 2 రోజుల ఉత్సవానికి ముగింపు పలుకుతారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించి తంతు ముగిస్తాడు.
3: ఇలా ఘటం ఎదుర్కోళ్లతో మొదలయ్యే ఈ బోనాల వేడుక సాకబెట్టుట, పలహారపు బండ్లు, గావు పట్టుట, రంగం వంటి ప్రక్రియలతో శివసత్తుల పూనకాలు, కళాకారుల ఆటపాటలు, పోతురాజుల విన్యాసాలతో భక్తుల కోలాహలం ఆనందాల మధ్య సందడిగా సాగుతుంది. ఈ బోనాలకి సంబంధించి వచ్చిన పాటలు, భజనలు అయితే ఈ పండుగను మించి ప్రాచుర్యం పొందాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు తెలంగాణలో చాలా చోట్ల పెళ్లిళ్లలో, బరాత్ కార్యక్రమాలలో వేసే చిందులకు నేపథ్యంగా కూడా బోనాల జాతర పాటలనే వాడుతున్నారు.
4: జానపదం దరువేస్తే, జానతెనుగు పదం పాడితే కదం కదలకుండా ఉంటుందా? పాదం చిందయ్యకుండా ఆగుతుందా? కేవలం దేవతని స్తుతించడం అని కాకుండా బోనాల నేపథ్యంలో జానపదుల ఆట పాట సయ్యాటల మిళితంగా వచ్చే ఈ తెలంగాణ జానపదానికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది.

గ్రామ దేవతగా కొలిచిన ఓ శక్తి రూపం తన భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకుని జగమేలు మాతగా జగజ్జననిగా నీరాజనాలు అందుకుంటూ శ్రమజీవుల జానపదుల సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ మాతృస్వామ్య వ్యవస్థకు ఆనవాలుగా నిలచిన సంస్కృతులే ఈ బోనాల పండుగ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీక్షికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. భారతదేశము అనేక గొప్ప నదులకు నిలయంగా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా 400కు పైగా నదులు ప్రవహిస్తుండగా వాటిలో హిమాలయ ప్రాంతం నుంచి ఉద్భవించే నదులు, ద్వీపకల్ప ప్రాంత నదులు ప్రధానంగా ఉన్నాయి. గంగా, బ్రహ్మపుత్ర, యమున, సింధు, గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి వంటి నదులు భారతదేశ ఆర్థిక, వ్యవసాయ, సాంస్కృతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ నదులన్నింటిలో

0: భారతదేశ జాతీయ నది గంగా. దేశ ప్రజల విశ్వాసాలు, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయము, జీవన విధానములో గంగానది పోషిస్తున్న కీలక పాత్రను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వము 2008 నవంబర్ 4వ తేదీన గంగానదిని అధికారికంగా భారత జాతీయ నదిగా ప్రకటించింది. కోట్లాది మంది హిందువులు గంగను పవిత్ర నదిగా ఆరాధిస్తారు. అందుకే దీన్ని సాధారణ నదిగా కాకుండా భారతీయ నాగరికతకు ప్రతీకగా కూడా భావిస్తారు. గంగానది భారతదేశంలో అత్యంత పొడవైన ప్రాముఖ్యమైన నదుల్లో ఒకటి. సుమారు 2525 కిలోమీటర్ల పొడవుతో ప్రవహించే ఈ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో గంగోత్రి హిమానీ నదం సమీపంలోని గోముఖ్ వద్ద భాగీరథి నదిగా ప్రారంభమవుతుంది. అనంతరం దేవప్రయాగ్ వద్ద అలకనంద నదితో సంగమించిన తరువాత అధికారికంగా గంగానదిగా పిలుస్తారు. ఇక్కడి నుంచి వేలాది గ్రామాలు, పట్టణాలు, నగరాలకు జీవనాధారంగా మారుతూ ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తుంది. ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. అనంతరం బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తరువాత గంగను పద్మానది పేరుతో పిలుస్తారు. గంగానది ప్రయాణము కేవలము భౌగోళికంగా మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల జీవన విధానముతో ముడిపడి ఉంటుంది. గంగానదికి అనేక ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయి. వాటిలో యమున, రామ్గంగా, ఘాగ్రా, గండక్, కోసి, సోన్ వంటి నదులు ప్రధానమైనవి. ఈ ఉపనదులన్నీ కలిసి ఉత్తర భారతదేశంలో విస్తారమైన నదీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. గంగానది సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో విశిష్టమైంది. హరిద్వార్, ప్రయాగ్రాజ్, వారణాసి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గంగా ఒడ్డునే ఉన్నాయి. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళా వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ఉత్సవాలకు కూడా ఈ గంగానది కేంద్ర బిందువుగా నిలుస్తుంది. హిందూ సాంప్రదాయంలో గంగాజలానికి ప్రత్యేకమైన పవిత్రత ఉందని విశ్వసిస్తారు. అందుకే దేశంలోని అనేక మతపరమైన కార్యక్రమాల్లో గంగాజలాన్ని వినియోగిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు గంగానది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో కీలకం. ఈ నదీ పరివాహక ప్రాంతము వ్యవసాయానికి ప్రధాన ఆధారము. గంగా జలాల వలన లక్షల ఎకరాల భూమిలో పంటలు సాగవుతున్నాయి. అదేవిధంగా తాగునీరు, పరిశ్రమలు, చేపల పెంపకము, నదీ రవాణా వంటి అనేక రంగాలకు ఈ నది ఉపయోగపడుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాల వంటి కారణాలతో గంగానది కాలుష్యానికి గురవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వము పలు చర్యలు చేపట్టింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నమామి గంగే వంటి భారీ ప్రాజెక్టులను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాల ద్వారా మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, నదీ తీరాల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.
1: చాలామంది చిన్నతనంలో ఆకాశంలో ఎగిరే విమానాలను చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. అంత ఎత్తులో ఎలా ఎగురుతోందా అని ఆలోచించి ఉంటారు. ఇప్పుడు చాలామంది విమానాల్లో ట్రావెల్ చేస్తున్నారు. అయినా సరే ఫ్లైట్స్ గురించి ప్రజలకు తెలియని ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విమానాల నిర్మాణంలో ఉండే సైన్స్, డిజైన్, టెక్నాలజీ ఆశ్చర్యపరుస్తుంది. అలాంటి విమానాల గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు చూద్దాం. పైలట్లకు, కోపైలట్లకు వేరువేరు భోజనం పెడతారంటే మీరు నమ్ముతారా? పైలట్, కోపైలట్ ఇద్దరూ ఒకే భోజనం తినరు. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదాన్ని నివారించడానికి వేర్వేరు వంటకాలను తినాల్సి ఉంటుంది. ఒకరు అనారోగ్యానికి గురి

అయినా మరొకరు విమానాన్ని సురక్షితంగా చేర్చేందుకు ఈ రూల్ని ఫాలో అవుతారు. విమానం ఎత్తు ఎంత ఎగిరితే అంత డబ్బు ఆదా. విమానం ఎంత ఎక్కువ ఎత్తుకు వెళితే ప్రతికూల వాతావరణం ప్రభావం అంత తగ్గుతుంది. విమానాలు సుమారు 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణించడానికి ప్రధాన కారణం ఇంధనాన్ని ఆదా చేయడమే. అక్కడ ఎయిర్ థిన్గా ఉంటుంది, విమానంపై ఒత్తిడి తగ్గుతుంది, దీంతో ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది. ఇది విమానయాన సంస్థలకు మిలియన్ల డాలర్లను ఆదా చేస్తుంది. మనం గమనించినట్లయితే విమానం జర్నీలో డోర్ తెరవలేము, జర్నీలో విమానం తలుపు తెరవడం అసాధ్యం. విమానం లోపలి భాగం ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల బయట ఎయిర్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడిలో వ్యత్యాసమే ఇందుకు కారణం. జర్నీలో మీరు డోర్ ఓపెన్ చేయాలంటే 9,000 కిలోగ్రాములు ఎత్తడానికి అవసరమైన బలం కావాలి. ఆధునిక విమానాల్లో ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా మరొక దానితో ప్రయాణించగలవు, ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు, సురక్షితంగా ల్యాండ్ చేయగలవు. కాబట్టి ఇంజన్లో ఏదైనా తప్పు జరిగితే చింతించాల్సిన అవసరమే లేదు. జెట్ ఇంజన్లు చల్లని ఉష్ణోగ్రతల్లో మెరుగ్గా పనిచేస్తాయి. అధిక ఎత్తులో గాలి -50 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటుంది. ఇంజన్లు గాలిని మరింత ఎఫెక్టివ్గా కంప్రెస్ చేయగలవు, ఫ్యూయల్ని సమర్థవంతంగా వినియోగిస్తాయి. తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు విమానం మరింత శక్తివంతంగా ఎగురుతుంది. విమానంలో ఆహార విషయానికి వస్తే విమానంలో ఆహార పదార్థాలు భూమిపై ఉన్నంత రుచిగా లేవని ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే క్యాబిన్ లోపల డ్రై ఎయిర్, తక్కువ గాలి ఒత్తిడి మీ రుచి వాసనను తగ్గిస్తుంది. పదార్థాలు ముఖ్యంగా ఉప్పగా తీపిగా ఉండేలా చేస్తుంది. వెస్ట్రే, పాపా వెస్ట్రే అనే రెండు స్కాటిష్ దీవుల మధ్య ప్రపంచంలోనే షార్టెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ నడుస్తుంది. విమానం కేవలం 1.7 మైళ్ళు అంటే సుమారు 2.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు 90 సెకండ్లు పడుతుంది. పూర్తిగా విమాన ప్రయాణం నిమిషం మాత్రమే. మీరు ఎప్పుడైనా విమానంలో కడుపు ఉబ్బరంగా ఉందని భావించారా? ఎందుకంటే విమానం ఎక్కాక క్యాబిన్ ఒత్తిడి పడిపోతుంది, దీనివల్ల శరీరంలోని వాయువు విస్తరిస్తుంది. ఇది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు, మీ జీర్ణ వ్యవస్థలో కొంచెం ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్కి దారితీస్తుంది. మీ ఫోన్ను ఏరోప్లేన్ మోడ్కి మార్చమని మిమ్మల్ని అడగడానికి కారణం అది ఫ్లైట్ ఎక్విప్మెంట్కి అంతరాయం కలిగిస్తుందని కాదు, గ్రౌండ్ నెట్వర్క్లతో సమస్యలు నివారించడానికే సూచిస్తారు. ఏరోప్లేన్ క్యాబిన్లు ఫెరడే కేజ్ల వలె నిర్మించారు. ఇవి చాలా సిగ్నల్స్ను బ్లాక్ చేస్తాయి. అయినప్పటికీ విమానయాన సంస్థలు భద్రత గురించి జాగ్రత్తగా ఉంటాయి. విమానాలు ఏడాదిలో ఓసారైనా పిడుగుపాటుకు గురవుతాయి, కానీ వీటి గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు. ఈ సమయంలో విమానం మెటల్ బాడీ ఫెరడే కేజ్ లాగా పనిచేస్తుంది. అంటే మెరుపు నుంచి వచ్చే విద్యుత్ విమానం చుట్టూ ప్రసరిస్తుంది, సురక్షితంగా గాల్లో వెళ్ళిపోతుంది. చివరిగా విమానం కిటికీలు చతురస్రాకారంలో కాకుండా గుండ్రంగా ఎందుకు ఉంటాయా అని మీకు అనిపించిందా? విమానం కిటికీలు గుండ్రంగా ఉండాలనే కండిషన్ ఏమీ లేదు. అయితే అలా ఎందుకు ఏర్పాటు చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవు. కాకపోతే విమానం కిటికీలు మాత్రం దాదాపు వృత్తాకారంలోనే ఉంటాయి. విమానం కిటికీల షేప్కి సంబంధించి మూలలు లేకపోవచ్చు, కానీ వృత్తాకారంలో ఏర్పాటు చేయడానికి మాత్రం కొన్ని కారణాలు ఉన్నాయి. విమానం విండో చతురస్రాకారంగా ఉంటే అది గాలి ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది, అది ఆకాశంలోకి వెళ్ళిన వెంటనే పగుళ్ళు ఏర్పడుతుంది. వృత్తాకార విండో గాలి ఒత్తిడిని సులభంగా తట్టుకోగలదు. ఒక వృత్తాకార విండో గాలి ఒత్తిడిని అన్ని వైపులా సమానంగా పంపిణీ చేస్తుంది. అందుకోసమే విమానాల్లో కిటికీలు ఇలా తయారవుతాయి. అలాగే విమానం ఆకాశంలో కదులుతున్నప్పుడు విమానం లోపల మరియు వెలుపల గాలిపీడనం ఉంటుంది, అప్పుడు అది కాలానుగుణంగా మారుతుంది. అందుకే విమానాల్లో వృత్తాకార కిటికీలను డిజైన్ చేస్తారు. విమానాల్లో ప్రయాణికుల కెపాసిటీ పెరగడంతో పాటు విమానం గాల్లో ప్రయాణించే వేగం పెరిగింది. అదే సమయంలో విమానం కూడా ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం ప్రారంభించింది. మన విమాన ప్రయాణ విధానం మార్చినప్పుడే వాటి విండోస్ డిజైన్ చతురస్రాకారం నుంచి వృత్తాకారంగా మార్చబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కిటికీలనే ఏర్పాటు చేస్తున్నారు. విమానాలు ఎక్కువగా తెల్లగా ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? విమానాలు ఎక్కువగా తెల్లటి రంగులోనే ఉంటాయి, ఎందుకంటే తెల్ల రంగు సూర్యకిరణాలను వేడిని ప్రతిబింబిస్తుంది. దీనివల్ల విమానం వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. అలాగే విమానం బాడీపై ఏదైనా చిన్న

0: మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. డెహ్రాడూన్లోని డిఆర్డీఓ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ల్యాబొరేటరీ గ్రాడ్యుయేట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 77 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిసులు 19, డిప్లొమా అప్రెంటిసులు 8, ఐటీఐ అప్రెంటిసులు 50 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో ట్రేడ్లో, ఐటీఐలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సి, బీఎల్ఐసి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సు 12 నెలల వ్యవధి గల కోర్సు. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిసులకు 12,300, డిప్లొమా అప్రెంటిసులకు 10,900, ఐటీఐ అప్రెంటిసులకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. విద్యార్హత మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://drdo.gov.in https://drdo.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 22, 2026. మరొక ప్రకటన. చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అడ్మిన్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ 1 పోస్టు, నేషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్ 1 పోస్టు, ప్రొక్యూర్మెంట్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ 1 పోస్టు ఖాళీగా ఉంది. మొత్తంగా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ ఫైనాన్స్ అకౌంట్స్ మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ప్రొక్యూర్మెంట్ అడ్మిన్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగస్తులు 40 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 62 సంవత్సరాలు వయస్సు ఉండాలి. నెలకు అడ్మిన్ ఆపరేషన్స్ పోస్టులకు 125,000, నేషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్ పోస్టులకు 175,000, ప్రొక్యూర్మెంట్ అడ్మిన్ పోస్టులకు 80,000 జీతం చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తును ఆఫ్లైన్లో పంపించుకోవాలి. మీ దరఖాస్తును ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, 5th ఫ్లోర్, ఈఐసిఈఎల్ బయోపార్క్, సిఎస్ఐఆర్ రోడ్, తారామణి, చెన్నై 6001/13 అనే చిరునామాకు పంపించుకోవాలి. దరఖాస్తును ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, 5th ఫ్లోర్, టిఐసిఈఎల్ బయోపార్క్, సిఎస్ఐఆర్ రోడ్, తారామణి, చెన్నై

0: 6001113 అనే చిరునామాకు పంపించుకోవాలి. మీ దరఖాస్తు ఇతర సమాచారం కోసం https://sarkarnaukari.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://sarkarnaukari.com ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆఫ్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 24, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్క
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
1: నిన్ను
2: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి మైనర్ బాబు చిత్రం నుంచి సుశీల పాడిన పాటకి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా టి చలపతిరావు సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు పంజాబ్ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తీ నుండి మల్లేష్ కుమారి, రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, గంగారపు రమేష్ బాబు, రజని, అమ్ములు, శంకర్, చంద్రకళ, దుర్గాప్రసాద్, పుష్పలత, ఇంకా వీరి స్నేహ బృందం, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మన ఊరి పాండవులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకి ఆరుద్ర సాహిత్యం అందించగా కేవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

இன்னைய சால் திகமிங்க எரோடு கொப்பரா சித்ராலு சேயரோ சிவடோ.

పోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టది. అదే చిత్రం. చిత్రాలు

0: ademi, kırak ota ademi, kıyak ota ademi, kırak ota ademi.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989 6796.
2: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటను వినిపించమంటున్నారు. ఇల్లంద కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మొకల్ల సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు ప్రసాద్, అనిత, శేఖర్, సుమా, పప్పి, కావేరి, తేజ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోడలు దిద్దిన కాపురం చిత్రం నుంచి. ఘంటసాల పాడిన పాటను వినిపించమంటున్నారు. సంగారెడ్డి జిల్లా హాత్నూర మండలం చిద్దు నాగారం నుండి

దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య వీరందరి కోసం ఈ పాట.

దర్శనానికి రుసం, దేవుడి కళ్యాణానికి రుసం, హారతి యువన రుసం, తీర్థ ప్రసాదాలకు రుసం, సంపాదిస్తే

0: Chudarana.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తాత మనవడు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి పార్వతీబాయ్, చోటాపూర్ పాన్ పాసి, చిన్న పాసి, కన్నా పాసి, లక్కీ, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, అనిత, సునీత, కృష్ణచరిత, చాపెల్, భానురాజ్, రాజా, రాధాపాసి, రోహిత్, రోషన్, ఉమా, మీనాకుమారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ముకుంద చిత్రం నుంచి చిత్ర బృందం పాడిన పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి. సుశీల గోపి సత్యం పాడిన పాటను వినిపించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖా, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, చైతన్య, ధరణి ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ కథ. చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి దసరా బుల్లోడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాటకి ఆత్రేయ సాహిత్యం అందించగా కేవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా వినండి సప్తపది చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటను వినిపించమంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట.

గోధూళి ఎర్రనూ.

0: మీరు ఇంతవరకు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. కిన్నెర లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో రాజరాజేశ్వరి కంబైన్స్ వారు సమర్పించిన స్వరాభిషేకం చిత్రంలోని పాటలు వింటారు.

శ్రోతలకి ఒక గమనిక. ఖతర్ దేశం ఫాదర్ ఆఫ్గా ఖ్యాతి గడించినటువంటి షేక్ హమీద్ బిన్ ఖలీఫా గారు నిన్న అకాల మృత్యువాత పడ్డారు. వారికి శ్రద్ధాంజలిగా భారత ప్రభుత్వం ఈరోజు సంతాప దినంగా ప్రకటించింది.

శ్రోతలకు ఒక ప్రకటన. ఖతార్ దేశం ఫాదర్ ఆఫ్ ఖతార్ షేక్ హమీద్ బిన్ ఖలాఫీ గారు నిన్న మృత్యువాత పడ్డారు. వారికి శ్రద్ధాంజలిగా భారత ప్రభుత్వం ఈరోజు సంతాప దినంగా ప్రకటించింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఖదర్ దేశం ఫాదర్ ఆఫ్ ఖదర్ షేక్ అహ్మద్ బిన్ అల్దానీ గారు నిన్న మృత్యువాత పడ్డారు. వారికి శ్రద్ధాంజలిగా భారత ప్రభుత్వం ఈరోజు సంతాప దినంగా ప్రకటించింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

చదువుతున్నది తిరగావు శర్మిణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు

ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సన్నత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రిలో డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 7800 ద్వారా తెలియచేయవచ్చు.

0: అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్ లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భరద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్ లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్ లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్ లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్ లోని అలీ అల్ సలాం అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్ లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హార్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్ కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖ అభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఖదర్ దేశం ఫాదర్ ఆఫ్ ఖదర్ షేక్ అహ్మద్ బిన్ ఆల్దానీ గారు నిన్న మృత్యువాత పడ్డారు. వారికి శ్రద్ధాంజలిగా భారత ప్రభుత్వం ఈరోజు సంతాప దినంగా ప్రకటించింది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవాదుల ఎత్తుపోతుల పథకాన్ని సందర్శించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరంగా. బీజేపీ రాష్ట కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఈ ఉదయం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెంలో యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచర్ల 2 అనే సందర్భంగా మరియు తెలంగాణ

0: మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాకులు ఈరోజు ఇవ్వడం జరిగింది.
1: కాగా సింగరేణి భరోసా యాత్ర మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండోజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ రాజభవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఈ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై శ్రద్ద తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతాయని ఆయన వివరించారు. విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 96,81,000 మందికి పైగా చిన్నారులకు మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పంపిణీ జరుగుతోంది. ఈ రోజు మాత్ర వేసుకోలేకపోయిన పిల్లల కోసం జూలై 20వ తేదీన ప్రత్యేకంగా మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈ రోజు దేవతల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టోప్సో, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దేవాదల ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులో వస్తున్న ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంతో పాటు నీటి పంపింగ్కు సంబంధించిన తాజా వివరాలను ఇరిగేషన్ అధికారులు మంత్రుల బృందానికి మ్యాప్ల ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు ఇక్రిసాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, క్రీడా సంస్థల శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐసి ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సనత్నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించనుండగా మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ఆసుపత్రులతో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 Season 1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ను గవర్నర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో కలిసి వీక్షించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ TGTET లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఏటా 2 సార్లు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,
2: పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా నులిపురుగుల వల్ల కూడా పడేటువంటి ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నులిపురుగులు కడుపులో ఉండడం వల్ల, చిన్నప్పుడు మనం ఆటలాడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి.
1: హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండోజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హన్మకొండలోని

0: ఎల్కేజీ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు అల్బన్ డోజల్ మంత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ ఆల్బన్ డోజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలందరూ తప్పనిసరిగా ఈ మాత్ర తీసుకోవాలని ఆయన సూచించారు.
1: 1 నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలకు మరియు యువకులకి ఆల్బెండజోల్ చూయబుల్ టాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతోని చప్పరిచి మింగేలా చేయడం అనేది మనం చేస్తా ఉన్నాము. 1 నుంచి 19 సంవత్సరాలు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో తీసుకోవచ్చు. స్కూల్లో లేని వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ లో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు 21వ తేదీన తీసుకోవచ్చు.
0: రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమతి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అమావాస్య సందర్భంగా రేపు నల్గొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదర్శన నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉంజాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని రాజన్న శిరస్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 365 చిన్న ప్రభుత్వం తయారు చేసి భక్తి శ్రద్ధలతో జ్యోతులను వెలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ బి హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సర్వే గడువు సమీపిస్తున్నందున ఎంజుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఈరోజు మంచిరేవుల్లోని శ్రీ మచలేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ది సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చారకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఇందిరమేళ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు నిలబడి నిరీక్షిస్తున్నారని, ఈ రోజు నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమానంగా దరఖాస్తుదారులకు సీట్లను కేటాయించారు. దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేషన్ భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బండ్లు బిట్టు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తుపోతల పథకాన్ని సందర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సెల్వి నారాయణ్ సింగం మారుతి గారి కథానిక వింటారు.
3: అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి గౌరి కొత్తగా కాపురానికి వచ్చింది. అత్తగారు మామగారు చాలా మంచివారు. ఇద్దరూ పొలం పనులు చేసేవారు. భర్త శంకరం కూలీ మేస్త్రి. అతడు భార్య గౌరిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. రోజూ రాత్రి 9 గంటలయ్యేసరికి అత్తగారు మామగారు భర్త పలకాపలపం పుచ్చుకొని సెల్వీనారాయణ్ బడికిపోతున్నాం అని అనేవారు. మళ్లీ రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేవారు. గౌరికి కొత్తగా పెళ్లైంది కదా, అందుకని ఆమె ఇంటి వద్దనే ఉండేది. ఒకరోజు గౌరీ మంచినీళ్లు పట్టుకుందామని కుళాయి దగ్గరకు వెళ్ళింది. అక్కడ సెల్వీనారాయణ్ గురించే మాట్లాడేవారు. నీళ్లు చల్లి ముగ్గు పెడుతోంది. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు, అమ్మో 8:30 అయింది, బడికిపోవాలి, లేటైతే సెల్వీ టీచర్ కోపడుతుంది అంటూ చకచకా తయారై బడికి వెళ్లారు. సాయంత్రం అరుగుమీద కూచుంటే అక్కడ ఉన్న తన తోటి అమ్మాయిలు, ఈ బ్యాంకు లెక్క సెల్వీనక్కను అడగాలి అంటూ వెళ్లిపోయారు. అప్పుడు గౌరీ, ఎవరి సెల్వీనారాయణ్, పేరు చాలా కొత్తగా ఉందే, ఊరంతా చిన్నా పెద్ద అందరి నోటా ఈ పేరే వినపడుతోంది అనుకుని ఎలాగైనా ఈ సెల్వీనారాయణ్ గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఎవరినో అడగటం ఎందుకు, నేనే స్వయంగా తెలుసుకుంటే పోలా అనుకుంది. ఆ రోజు భర్త శంకరం పక్క ఊరికి పనిమీద వెళ్లాడు. తెల్లవారేదాకా రానన్నాడు. సరే, రాత్రి 9 అయింది. అత్తగారు మావగారు పలకాపలపం పుచ్చుకొని సెల్వీనారాయణ్ బడికి బయలుదేరారు. అప్పుడే గౌరీ అత్తతో, మీతో పాటు నేను వస్తానత్తా అంది.

0: దమ్మా గౌరీ, నువ్వు పడుకో అన్నా వినలేదు. వారితో పాటు బడికి బయలుదేరింది గౌరీ. ముఖ్యంగా సెల్వీ నారాయణ్ గురించి తెలుసుకోవటానికి వెళ్ళింది. రాత్రిపడిని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది గౌరీ. కొద్దిగా విశాలమైన స్థలం, అందులో ఒకటి సెల్వీ నారాయణ్ గుడిసె, పక్కనే రెండోది రాత్రిబడికి కేటాయించిన మరో చిన్న గుడిసె, రెండు చిన్న అరుగులు, చిన్న బ్లాక్ బోర్డు, ఒక టేబుల్, ఒక కుర్చీ, దానికి కొన్ని చాక్ పీసులు ఉన్నాయి. ఆ ఊరిలో
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఖదర్ దేశం ఫాదర్ ఆఫ్ ఖదర్ షేక్ అహ్మద్ బిన్ ఆల్దానీ గారు నిన్న మృత్యువాత పట్టారు. వారికి శ్రద్ధాంజలిగా భారత ప్రభుత్వం ఈరోజు సంతాప దినంగా ప్రకటించింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఖతర్ దేశం ఫాదర్ ఆఫ్ ఖతర్ షేక్ హమద్ బిన్ అల్ థానీ గారు నిన్న మృత్యువాత పడ్డారు. వారికి శ్రద్ధాంజలిగా భారత ప్రభుత్వం ఈరోజు సంతాప దినంగా ప్రకటించింది.

జల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా 50 వేలకు మందికి పైగా అర్హత సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ యాత్ర ఈ రోజు రేపు కొనసాగుతుంది. ఈ రోజు కొత్తగూడెంలో పర్యటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణికి నైని కోలు బ్లాక్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత యూపీఏ పదవీ కాలంలో అవినీతి కారణంగా అన్ని బొగ్గు గనులను బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు 2014లో ఆదేశించిందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని అమలు చేస్తూనే సింగరేణికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో తాడుచర్ల బ్లాక్ 2ను వేలం లేకుండానే సింగరేణికి కేటాయించిందని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. కానీ ఇందుకు భిన్నంగా అత్యంత విలువగల తాడుచర్ల 2 బొగ్గు బ్లాక్ ను ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి నేరుగా కేటాయించి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 182 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఈ బ్లాకు కేటాయింపు ద్వారా 50 ఏళ్ల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల సింగరేణికి 2,550 కోట్ల రూపాయల ప్రీమియం ఖర్చులు ఆదా కావడమే కాకుండా రాష్ట్రానికి రాయల్టీల రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతుంది. దేవాదల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని జే చొక్కారావు దేవాదల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని, మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లను మూయలేమని తెలిపారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా డిజైన్ చేయడం పట్ల భట్టి విమర్శించారు. 12 జిల్లాల్లోని 17 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేందుకు గాను దేవాదల ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 22 రిజర్వాయర్లను నింపడానికి నిధులను విడుదల చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆయుష్ విభాగంపై ఈరోజు సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిజామియా, టిబి కాలేజ్, హాస్పిటల్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలని పేర్కొంటూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వచ్చే జనవరి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలని టీజీఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వైద్య సేవలు, విద్యాబోధన నిరంతరాయంగా సాగేలా చూసేందుకు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. అలాగే మౌలాలిలోని యునాని దవాఖానలో వైద్య సేవల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. మంత్రి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరినా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలను పంపు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నేరుగా పంపింగ్ చేయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 15వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ
ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత

0: భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న 2,200 మంది సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశమై కోల్ ఇండియాతో సమానంగా వేతన సవరణ పనితీరు ఆధారిత చెల్లింపుల అమలుపై వారి డిమాండ్లను సమీక్షించారు. అధికారుల సంఘానికి భరోసా కల్పించి రాబోయే 3 నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాన్ని బట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ పోటీతత్వాన్ని పెంచేలా అంతర్జాతీయ స్థాయికి విస్తరించేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రులు వాకట్ శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 237 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హామ్ రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
1: ఎంతో మంది చనిపోవడం, కాలు చేతులు ఇవ్వడం, ఇంకా ఎంతో మంది వికలాంగులు కావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నది, పోవాలన్నా కానీ 25 కిలోమీటర్లకు గంట 20 నిమిషాలు. మీకు మాట ఇస్తున్నా, 1 సంవత్సరం అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మక్తల్కి వెళ్లి నారాయణపేట పోతారు, అది నేను గ్యారంటీగా చెప్తున్నా.
0: మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ది చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్ tgtet.aptonline.inలో టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1,15,028 మంది అభ్యర్థులు హాజరుకాగా 50,544 మంది అర్హత సాధించారు. ఇందులో 23,623 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక కమ్యూనిటీల వారిగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎస్టీలు 51.03%, బీసీలు 40.36%, ఈడబ్ల్యూఎస్లో 22.43%, జనరల్ అభ్యర్థులు 20.15% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే మెరుగైన ప్రతిభ కనపరిచారు. పేపర్ 2 మ్యాథ్స్లో 32,555 మంది మహిళలు హాజరుకాగా అందులో 12,495 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 11,567 మంది హాజరుకాగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. లార్డ్స్లో జరిగిన మొదటి మహిళల టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 341 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కాగా భారత బౌలర్ స్నేహ్ రాణా 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగాలు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. రక్తదానం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి నివాసానికి మార్చిగా వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా నిష్పక్షయా విధిసమ్మతయా యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్.

ముందుగా ఈ పూట ప్రసారంలో 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 సంతాప సంగీతం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 సంతాప సంగీతం. 8:45 సంవత్సర సంధ్య. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ. 10:00 పౌరాణిక నాటకంలో గజగౌరీ వ్రతం చిందు యక్షగానం. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తిగీతాలు. శ్రీమతి పి రాజేశ్వరి సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో పెసర మినుము సాగు వివరాలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. 7:45 సూక్ష్మంలో మోక్షం రామాయణ మకరందం శ్రీ దారామక్తీశ్వర్ గారితో పరిచయం. 8:00 సంవత్సర ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సంవత్సరం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429503829. 9:30 తిరిగి 3:30 ఏక చిత్రగానం. రేపు ఉదయం 10:00 తిరిగి 12:40 సాయంత్రం 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపటి 2:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం. 2:30 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు. సాయంత్రం 5:30 జానపద గేయాలు. ఇక సాయంత్రం 3:00 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో వాయుసేనలో డిగ్రీతోనూ ఉద్యోగ అవకాశాలు, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో భూసార సాగునీటి యాజమాన్యం పరిచయ కార్యక్రమం. వెదజల్లే పద్ధతిలో వరి సాగు వివరాలు, ఇంకా పాడి పశువులకు వైరస్ వ్యాధులు, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 సంవత్సర సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 హరికథ కాలక్షేపం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు వింటారు ఆకాశవాణి పూట. మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోనే కొన్ని ముఖ్యాంశాలు.

సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డీ ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండటము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింక్ మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకుని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. గనక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ల మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ల మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంధ్రమును సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ.

0: ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసి కలిగి దున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటల్లో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్లరకం, మ్యూరేటా పొటాస్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకుని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోజల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఇంతవరకు చెరుకు పంటలో ఎరువుల నిర్వహణకు సంబంధించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిన్న గమనిక. ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టడి కోడ్ 040. ఫోన్ నంబర్లు మరోసారి 2324-0852, 2324-0853, ఎస్టడి కోడ్ 040. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక సినీ భక్తి గీతం విందాం. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: దేవుళ్ళు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా, పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్దంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్దమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్దమైన ప్రక్రియనే స్పష్టం చేసింది.

0: నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్దంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్దమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్దమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్జీ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు May 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది May 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన May 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहां पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूं कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्रीज लखनऊ के आसपास स्थापित होने जा रही हैं और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అనే సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్టపతి భవన్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్టపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్చ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్, బ్యాటర్ ఇస్తికా భాటియా లార్డ్స్ లో టెస్ట్ సెంచరీ సాధించిన

0: మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వరగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ది సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్దం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సంతాప సంగీతం వింటారు.

సంతాప గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో హైదరాబాద్ కేంద్రం నుండి.

0: పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ

యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వీరికి లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశం మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటాను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్టు కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంక్ రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడిపి ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడిపి అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంకు వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కానీ

0: కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం తెచ్చుకోవాలి, రుడ్డి మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్లకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారు, అతని మీద ఆధారపడి స్త్రీ గాని పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు అనేది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరుగా ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే, ఇక ఎన్ని మనం ఒక అంశమైతే, అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పీఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు మొదటి ఒక ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్న రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: సార్, పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పీఎంఈజీపీ, ఈ www.pmegp.in అనే వెబ్సైట్ని సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్ని చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్ని అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్నంతా కూడా మొత్తం వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్లే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు, వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్ లో 2047లో భారతదేశం యువత గాని స్త్రీలు గాని పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి మనకు పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవా రంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు ట్యాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధ చూపిస్తారు. యెల్లో బోర్డు, ట్యాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా, ట్యాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకుంటే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోను కూడా మళ్ళీ ముందుకు వెళ్ళేట యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో యెల్లో బోర్డు తీసుకొని ఎవరైనా సరే ఈ పీఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని, ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకున్నదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: ట్యాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా

0: కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
1: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకొచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా అడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
0: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు? ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
1: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే, 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి, ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
0: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి. ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొలేటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: ఇంతవరకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చైనాలోని వర్దోస్లో జరిగిన తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ ప్రభల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సింగరేణి మణుగూర్ ఏరియాలోని PKOC-2 మైన్ సందర్శించి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై చర్చిస్తూ సింగరేణి అభివృద్దికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కరీంనగర్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సంతాప సంగీతం వింటారు.

సంతాప సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరొక దీక్షణాలలో సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మధురిమ ఆపద మధుర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం ఈనాటి కార్యక్రమంలో గజగౌరీ వ్రతం చింది యక్షగానం వింటారు.

0: దగ్గర మరి రామాయి ధృతరాష్ట్రుడు నాకు 100 మంది కుమారులు.
1: అవునవును ఒకరి కాదు ఇద్దరు కాదు 100 మంది కుమారులు.
0: నా భార్య అయిన గాంధారి.
1: ఆహా
0: ఇప్పుడే మా గాంధారిని రప్పించండి.
1: గాంధారి వస్తున్నది.

0: అమ్మా నీ పేరు?
1: నా పేరు గాంధారి.
0: అటనా?
1: మా పట్టణము అశ్రమ పట్టణము.
0: నీ భర్తడు?
1: నా భర్తడు రుద్రాక్ష మహారాజు.
0: నీ కొడుకులు ఎంతమంది అమ్మా?
1: నాకు 100 మంది కుమారులు, ఒక కుమార్తెనమ్మా.
0: నారాయణ.

0: నా పేరు నారద మహర్షి అంటారు.
1: ఎక్కడ పోతున్నాండి మీరు?
0: నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే నాకు కలమ్ములేక చాలా రోజులు అవుతున్నది. నేను ఇప్పుడే ధృతరాష్ట్రుని చెంతకు పోయి అతనికి వ్రతము గూర్చి విన్నవించిన తర్వాత అయితే అప్పుడు నాకు కలము ప్రాప్తి అవుతుంది, నా భోజనం కట్టుంటది. నారాయణ మోహన్ నమః.
1: మునీంద్ర మునీంద్ర వందనములు.
0: ఆ స్వామి భగవత్సలు కావర్తి.

0: మహనీయా, మీరు వచ్చిండ్రు మాకు ఆనందమే కాని మరి ఎన్నరాన్ని మా పట్టణం గజాపురం వచ్చారంటే మాకు చిత్రం అనిపిస్తుంది. దేని గురించి వచ్చిండ్రయ్యా?
1: అలాగేనా స్వామి,

0: స్వామి, ఐరావతం తీసుకువచ్చి కామధేనువు కల్ప వృక్షము ఈశ్వరుని తీసుకువచ్చి అక్కడ గౌరీవ్రతం చేసినట్టయితే మీకు ఎలా సంతోషము ఉంటుంది, అష్టేశ్వరాలు చూసి సుఖ సంపాదన చేద్దాం ఉంటారు అయ్యా.
1: గాంధారి
0: చేయండి.
1: మామనిషుడు చెప్పాడు మనము గఠాగ వ్రతం, ఆట పార్వతి పరమేశ్వర మనం వ్రతం చేస్తాము.

0: మనోహరా, మనము వ్రతము చేశాము.
1: ఏవి
0: మనం చేసిన యొక్క
1: ఏమని చెప్పాడంటే, ఇగో ఎన్నో వస్తువులు చెప్పాడు. లంకా దీపము విన్నావా? మరి నూతన పాతాళగంగా చెప్పాడు. అయ్యారతము ఆపారు జాతం అన్ని మొత్తం మనం పార్థ పరమేశ్వరం మొత్తం లక్కతో చేశాము.
0: అవును,
1: మనం వ్రతం చేశాము. మరి వైనం ఇక్కడ ఉంచేది కాదట. మీ పాలివార వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇచ్చేది రమ్మని చెప్పాడు.
0: సరే వెళ్తాను.
1: అనారులు
2: అమ్మయ్యా చెలుగలే.

0: ఎట్లా చెప్పాడంటే, ఇగో ఎన్నో వస్తువులు చెప్పాడు, లంకాదీపము విన్నావా, మరి నూతన పాతాళగంగా చెప్పాడు, అయ్యారథము ఆపారు జాతం అన్ని మొత్తం మనం పార్థ పరమేశ్వరం మొత్తం లక్కతో చేశాము.
1: అవును
0: మనం వ్రతం చేశాము. మరి వైనవి ఇక్కడ ఉంచేది కదట, మీ పాలివార వాళ్ళ నుంటే వాళ్లకు ఇచ్చేసి రమ్మని చెప్పాడు.
1: సరే వెళ్తాను.
0: అనారులు
2: అమ్మయ్యా చెమగలే

0: నా పేరు హస్తినాపురంలో నా పేరు కుంతి అంటారు.
1: నీ భర్త పేరు తల్లి?
0: నా భర్త పేరు పాండురాజు.
1: పాండురాజు
0: మా మర్దులైన మా మరిది ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్రుడు
0: నా కొడుకులు ఐదుగురు.
1: ఎవరెవరు?
0: ఎవరా? నలినాక్షి వినవమ్మ నాతి పోబోని ఇలలోన గజపురము ఎంతి మా నెలవే. పాండురాజేంద్రుండు పరదనా.

పంచపాండవులని పరిగిరిదాత్రి ధర్మరాజల్లుడు తగ మొదటి వాడు నిర్మల సోనుడు నితి కోవిదుడు బామ రెండో వాడు భీమసేనుడే కామిని రిపులను బంధించినట్టి ఘనకీర్తి మల్తుడా జనుడి వినవే నకుల సాదేవులు నాదుపుత్రులమ్మా ఎత్తు వినవే నాదు కుంతి.

0: నేను ఇప్పుడు చెప్పినా ఏంటి అంటే మధురాపురము మాది,
1: మధురాపురి పట్టణము,
0: హస్తినాపురము మాది,
1: హస్తినాపురి పట్టణం.
0: అందులో ధృతరాష్ట్రుడు, పాండవు, పాండురాజు,
1: పాండురాజు
0: వాళ్ళు అన్నదమ్ములు,
1: అన్నదమ్ములు.
0: వారి గర్భమున పాండురాజయ్యకు ఐదుగురు కొడుకులు,
1: అవును.
0: ధృతరాష్ట్రునికి చతామంది,
1: అవును,
0: కొడుకులు. అయితే నా కొడుకులు పాండవులు, నా పేరు కుంతి.
1: అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
0: మేము మా భవనంలో ఉంటాము.
1: సరే.
0: ఓ తెలియదు.

0: పసుపు కుంకుమ బుక జాజి జమాజి అస్తరు పన్నీరు పట్టుకొని మనం కుంతరు వెళ్ళాలి.
1: వెళ్దామా?
0: దా వెళ్దాం పద. అక్క అక్క
2: మరి వచ్చింది మన దారకా మా దారమందరం వచ్చి అప్పు చేస్తున్నారు. ఎవరు?
1: మీ అక్కగారు వచ్చారు.
2: మా అక్క? మా అక్క అంటే ఆమె పేరు లేదా?
1: గాంధారి. గాంధారి
2: మరి ఎక్కడ ఉంచావమ్మా? అట్లనమ్మా అక్క. అయితే ఇద్దరం నియమాలు తీసుకొని పోదాం పదండి.
0: చెల్లెలా
2: అక్కయ్యా
0: మీరు బాగున్నారా? మీరు?
2: మేమంతా మంచిగానే ఉన్నాం.
0: మీ పట్టణంలో మీ ఇల్లు కుశలమేనా?
2: మేమంతా కుశలమే.
0: ఆ విధమ్మా చిన్న మాట విన్నమ్మా
2: చెప్పమ్మా.

0: చేయమన్నావు?
1: ఇంతలో వైనము తీసుకొచ్చావు, మా కార్పిచ్చుదామని వచ్చావు గాని మరి ఎట్ట చేశావు అక్క వ్రతం అంటే ఎందుకు? మరి మాకిస్తే ఎందుకు?
0: ఓ చెల్లే, మా ఒక్కనాడు మా వద్దకు ఆ నారము ముందు వచ్చి గజగౌరి పేరు మీద ఒక్క వ్రతం చెప్పాడు.
1: వ్రతము
0: ఏంటంటే, వ్రతం చేసినందుకు చాలా మోక్షం వస్తాడట.
1: పెద్దలు చెప్పక విన్నారు.
0: అవును,
1: అయిన ఆ వ్రతము
0: తీసుకోవాలి.
1: జాతము కామధేనువా
0: కల్పవృక్షాన్ని
1: ఎవరు తెచ్చారమ్మా?
0: కల్పవృక్షము కామధేనువ అన్ని బదులు చేసిన తల్లి. ఏది తెలియదు మేము. శంకరుని వాళ్ళు కోమటింటికి వెళ్లి గోధుమపిండి తీసుకువచ్చి ఆడ విగ్రహం చేశాము.
1: విగ్రహాలు చేశారు,
0: చేసి నూతన వస్త్రం ధరించాము.
1: నూతన కొత్త వస్త్రాలు ధరించారు.
0: ధరించేందుకు అక్కడ శంకరుడు పారుదయ్యారు.
1: పార్వతి
0: నూతన పాదాల బదులు కొత్త బావి తవ్వించి అలాగే జలం తీసుకొచ్చి అక్కడ పెట్టాము. కొత్త కుండలోన,
1: కొత్త కుండలు, నూతన కుండలు అయితే మరి మరమ్మ ఒక్కటి.

0: విన్న వస్తువులు స్వర్గము పోలేక ఇక్కడనే తయారు చేశారు. మరి గజగూడ అంటే అక్కడనే ఉంటారు
1: అమరావతి గురించి. ఇక్కడ రాయేది మన రాజులపేట తెచ్చుకోవచ్చి ఐదు ఐదు తొండముల ఏరుగని చేపించాము, అక్కడ పెట్టాము. లంకాది వంతుకు అక్కడ చోటు ముట్టించాము. అశ్వరాత్రి వంతుకు ఐదు ముత్యాలు తీసుకొచ్చి అక్కడ కూర్చునే పెట్టాము. అంతేనమ్మా.
0: సరే మాకు చేతని గారు వారం మేము వ్రతం తీసుకోవాలంటే తీసుకోలేము, మేము పట్టలేము.
2: సరే అమ్మ తీసుకో
0: తీసుకోనక్క
2: తీసుకోవే
0: వద్దు.
2: సరే ముట్టిందా?
0: ముట్టింది గానీ ఇక్కడ పెట్టినాను.
2: ఓ కుంది నీ వైనా నీకు ముట్టింది కదా.
0: ముట్టింది
2: ఇది వెళ్తున్నాను.
0: దానికి శిక్ష ఏమైనా ఉన్నదా?
2: అది కాదమ్మా, కాస్త ఆగవే. అయ్యో నేను మర్చిపోతుంది, వైరం ఇచ్చాను కానీ మరి తిరిగి నాకు ఇమ్మని చెప్పలేదు. ఓ కుంతి నేను మనము వ్రతం ఉన్నారు.

0: ఏంటే ఏమీ ఎన్ని నంగనా చెట్టు నిలబడ్డవు, నేను వైరపించాను, నా వర్గము నాకు చెయ్యము
1: అక్కా. అతుల్యత్త

0: ఏమే ఊకున్న కొద్దీ మాటలు మితిమిరుతున్నాయి. నా సాటిదానం కావా? నీకు రాజ్యం లేదా? నీకు ఇల్లు లేదా? నీకు నీ కొడుకులు లేరా? నీకు
1: చేతామంది
0: ఏంటే?
1: నీ ఐదుగురు కొడుకులు వచ్చే పోని అని ఉన్నారుగా
2: అక్క. ఏం మాటలు మాట్లాడుతున్నావు?
0: ఏంటే నంగనాచదానా?

0: ఏమేం అక్కడి గౌరవం లేకుండా మాట మాట అంటున్నావు ఎందుక ఈ యొక్క గర్వం నీకు మదమున్నది నీకు మత్స్యం ఉన్నది ఏంటే
1: ఏంటి మాట్లాడుతున్నాను
0: కాదా
1: అక్కయ్యా నా కొడుకులే లేని సమయం వచ్చి నువ్వు ఈ రీతిగా మాట్లాడుతున్నావు
0: ఆవిడమ్మా ఏమన్నావే
1: నా కొడుకులు లేని సమయంలో ఇట్లా మాట్లాడుతున్నావు అక్క
0: చిన్నపుత్రుడిగా నాకు లేరా.

0: ఏమే
1: అక్క
0: నీ సుతులు ఐదు నా కుమారుడు వంద మంది
1: వంద మంది
0: ఏంటే నీవు నీ గొప్పదనము
1: అక్కయ్యా సుతులంతా.

0: ఇగో గంపడు వంకాయలు తీసుకొచ్చి ఎందుకో అయిందో ఆకడే చాలు. కాని నీవు ఇంతమంది ఉంటేది, నీ కొడుకులు ఉంటేది, ఒక్కడు చాలు నా కొడుకు.
1: ఏంటి నీకు ఒక్కడా?
0: ఒక్కడు భీముడు చాలు.
1: భీముడా?
0: అవును.
1: అసలు నీ కొడుకు ఎవరా నీకు ఇంతకు? నీకు మగాడేవారా నీకు?
0: మా పాండరాజు.
1: పాండరాజా?
0: అవును.
1: ఆడేవాడే ఇంకోడేవాడు ఇంకా?
0: అసలు మరి నీకెవరక్క? నన్ను అడుగుతున్నావు?
1: కాదే, నీది అక్క అక్కడికి ఎక్కడో ఒళ్ళు వంట పడుతుందమ్మా.
0: సరే, నువ్వు చెప్పగలగవా?
1: చెప్తాను గాని నీవు నా కుమారుడు 100 మంది ఉన్నారు, నీకు 5 ఉన్నారు, చేస్తావా చేయవా?
0: చెయ్యను. చెయ్యను.
1: నా వరణకి చెయ్యి.
0: ఇయ్యా తీసుకొని పో. చాలు పో.

0: ఏమన్నావే?
1: యవతివే నువ్వు?
0: నేను వెళ్ళాలా?
1: చెప్తా వెంటలేవు, నీవెంత దారివే? నీ లెక్కేమి? నీ పత్రమేమి? నీ విషయాలేమి? అంతెత్త అంతెత్త
0: వసేనా సవతి.

0: తెలుసుదానా, నేను తెస్తే నువ్వు చిరగట్టుకున్నావు, కంకర కట్టుకున్నావు. నీవు వైన ముట్టావు, నీకు నా వైనకేమంటే ఏంటే మిక్కిలి మాట్లాడుతున్నావు,
1: పోతావా లేదా?
0: ఏయ్, నీవు నాకు వైన తీసుకురాపోతే రేపు రెండవ సాము వరకు నా ఇంటికి ముందు వచ్చే శుద్ధి కట్ట చేత పట్టి ఆరు నెలలు లెక్క పెట్టి దర్శనం చేయిస్తాను. ఇతడు
1: నిజమా?
0: అవును.
1: ఇంకా చెయ్యని ఎడలా చేయాలా?
0: చేయాలి, చేయకపోతే పని చేయాలి నువ్వు.
1: పో, ఎవరు చేసేది ఎవరు పంతుందో పోవే. పో
0: పో.
1: ఆహా, సరే.

ఈ విధంగా ఈ మా అక్క వచ్చి బలివి చేసి వైరం ఇంట్లో పెట్టాను. ఏమంటే తేరి ఎడలా 6 నెలలు నా కొడుకులకిప్పుడే చెప్తాను.

0: అమ్మా ఏడుస్తున్నావు, నేను ధర్మానందనమ్మా, నీకేమి కష్టం వచ్చేదమ్మా, మరి ఇంట్లో నీవు హాయిగా కూర్చున్న దానివి, ఎవరన్నా వచ్చారా నీతో ఏమన్నా పంట మాట్లాడ తల్లి అమ్మా
1: చెప్పు తల్లి.

0: పెద్దమ్మయ్యకు గాంధారి వచ్చి వైరమాట పార్థ పరమేశ్వరుల పేరట బట్టి మన ఇంటికి తీసుకువచ్చి వైరం తీసుకుంటావా తీసుకోనని తీసుకుని వద్దని అంటే సిగంటికలు బట్టి నన్ను వెడని బట్టి దృప్పించింది ఆయన.
1: పెద్దమ్మ గాంధారి అంటే పెద్దల వాళ్ళు, కానీ వాళ్ళని కొట్టిన వారిని కొట్టవద్దు, తిట్టిన వారిని తిట్టవద్దమ్మా, ధర్మమే జయము. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వారు ఆయన నోట ఏమన్నా మనకు తలుగుతుంది.
0: ఏమి ధర్మజ, ఎప్పుడు నువ్వు ధర్మమే చేయమంటావు? ఎన్నడూ మనకు పరిపాలన
1: ఎప్పుడైనా ధర్మం చేయమన్న వానికి ఏ కష్టం రాదమ్మా భీమసేన.
2: ఏమిటి తమ్ముడు?

0: నిన్ను అనదాని మాటలు అన్నది కనుక కిన్నుడనయ్యనమ్మా ఏమని పిలిపించువను
1: భీమసేన
0: దాని గర్వభారం చేస్తాను.

0: నాయనా, మీ పెద్దమ్మ గాంధారి వచ్చి వైనము తీసుకుంటావా తీసుకుంటావా లేదా అని కాళ్ళతో తృప్పించిపోయేది. కాని ఎంతో వేడుకతో చేసిందట, లక్షలాది కోట్ల వద్దిగా చేసిన వ్రతం.
1: ఇంటికి మన పిన్నమ్మ ఏగో గాంధారి వచ్చాదట.
2: ఏమన్నది?
1: అవును
2: అమ్మా. కుమారా, ఏమిటమ్మా నీకంతా వారికి అంత బలం వచ్చేదా? ఓటి ఆగో

0: నేను చేసినటువంటి వ్రతం నువ్వు చేయకపోతే నా ఇంట్లో 6 నెలలు తీసుకువచ్చి నిన్ను ఊడిగం చేపిస్తానమ్మా. మా అక్క
1: అది గర్వపడది కాబట్టి దాని నోటికొచ్చింది. అదే చేస్తుందేమో ఆ దాసి పని.
0: తెలియదు నాయన,
1: చేసేవారికైతేనే ఆ మాట వారికి నోటికొత్త తల్లి
0: వచ్చాలి.
1: మా తర్వాత నీకేమి

0: గారి కృప.
1: అమ్మా
0: ఏమి?
1: మా భీమార్జునుడు చల్లగా ఉంటే అది ఏమని చెప్పేదంటే, రేపు రెండో మిది మీరక ముందు వ్రతం వాయినాని వాయిని పంపకపోతే దాని ఇంట్లో దాసిపని చెప్పిస్తాను పది కాదా?
0: అవును
1: అమ్మా.
0: నువ్వు అట్లుండి అంటావా?
1: నువ్వు అట్లా ఉండు. భీమసేనా
2: ఏమిటి
3: తమ్ముడు,
1: గాంధారి పలికిన మాటలు విన్నావా?
3: అవును. ఎంత మాట ఇవ్వలిక గురపతి గాంధారి.

0: మన కవి ఆ కురుపతి భార్య అయినా మన పిన్నమ్మ గాంధారి
1: అదే
0: దాసత్వము చేయిస్తున్నని మన తల్లితో పలికిందట. నాకు కోపం వస్తున్నది.
1: చింత చేయాలి.

0: ఇంతగా చింత ఏలను వారి మత మనకించాలంటే హరి మన వద్ద
1: కన్నుతోట
0: ఇంతగా గజ ఆ గౌరవతము మనం ఇక్కడ చేస్తాము వాయిస్ అంటురావా
1: అవును ఇప్పుడే మనం వెళ్దాము
0: అవును
1: అవును వాయుసమ్మ వద్దకు వెళ్ళి

0: అర్జున
1: అయితే ఈ వాహనములు దొరికేది ఇంద్రలోకములు ఉంటాయి కదా, అది చేసింది మొత్తం ఎంగిలి రథము.
0: అవును,
1: ఆ రథం ఏమని చేసిందంటే ఐరారథం గురించి వేరే చేసింది.
0: అవునవును,
1: విన్నావా? నూతన పాతాల గంగ గురించి తవ్విచ్చిరట వాళ్ళు.
0: అవునవును,
1: మరి లంకాదీపం గురించి అఖండ జ్యోతి ముట్టించారట, పాల పరమేశ్వరుల గురించి కైలాసం భోజనాలు ఇవ్వలేడు కదా. లంకాదీపం ఏది మన లంకపిండి తీసుకోవచ్చి.

0: చూడరా
1: అన్నయ్యా,
0: ఎప్పుడైతే గజ గౌరీదత్తమో ఆ గాంధారి చేశాదో, ఆ గాంధారి కంటే నమ్మును పంపేవాడున్నా అతి గొప్పగా మనం చేయాలి. అది సమితిలో చెప్పు.

0: అచ్చుడు
1: అన్నయ్య,
0: కానీ ఒకవేళ నొస్తంగుతాడో, ఆ సురభీముడు రాకుండా ఏమి చేయాలి?
1: అన్నయ్య
0: మరి
1: అన్నయ్యా నీవు అట్లంటున్నావా? నీవు వీరా

0: లోకముకు నా బాణసంబుల తోటి భూమి నుంచి అమరలోకాన్ని తంతెలు కట్టి నేను అక్కడ పంపిస్తాను.
1: అవును తమ్ముడు, విప్లవ పత్రికలు రాసి పంపు, వెళ్ళి తీసుకొస్తాను.
0: అదేనా?
1: అవును.
0: సరే మరి అక్కడ రాజపంపుతాం గాని అమ్మతో సెలవు తీసుకుంటే బాగుండు కదా.
1: తీసుకోదాం పా తమ్ముడు.
0: నడవండి.
1: నువ్వు పోతావా? నేను పోమంటావా?
0: నేనే పోతా.
1: నేను పోతాను రా. చెప్తున్నాను.
0: సరే ఇక మనకిద్దరు కొట్టాడేది మన ఇద్దరు మనం.
1: అవును.
0: అమ్మయ్యా అమ్మయ్యా, భీమా అర్జున
1: అమ్మా.

0: ఎందుకు దాస్తున్నారు? నాకేందో ఉండదున్నట్లుగా చెప్పండి, నేను చెప్తాను.
1: కోరేవి

0: ఏమిటండి?
1: ఆ గజములు తెచ్చునకయ్యి స్వర్గమును వెళ్ళుతున్నాను. ఆ స్వర్గాపురము నుంచి ఆ గజమును తీసుకువచ్చి నీతో పూజలు చేయించి వ్రతం చేస్తామమ్మా.
2: అవును, అమరేంద్ర వద్దకు వెళుతున్నావా? వద్దు నాయనా,

0: మనమేమో మానవులము దేవ సంబుతులు, మరి వాళ్ళు ఇస్తారా పోతున్నా ప్రయత్నం చేసినా.
1: ఈ కవ్వడి గజము గురించి అనుమానం చేస్తున్నాం ఎందుకమ్మా? ఇప్పుడే అక్కడ
2: నేను

0: పడియాలిగా. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని రువ్వడిగా వస్తాను. అవునవును.
1: భీమసేన, నేను మంచిగానే ఉన్నది కానీ వంటే తెస్తావనుకో.
0: అవును.
1: కానీ అర్జున, మరి భారత పరదేశులు రావాలంటే వాళ్ళెట్టు తెస్తావయ్యా?
2: అమ్మా, ఏది ఇప్పుడు అన్న లంక అక్కడ పోయి అమరలోకం పోయి ఐరారతం తెచ్చేది ఆయన వంతు. నాకు భారత పరమేశ్వరం వంతు కదా,
1: ఎట్ట తెస్తా?

0: అర్చన,
1: పరమశివుడు ఆయన వల్ల మనం బ్రతికి జీవించామే, ఆనాడు పశుపదాస్త్రం ఇచ్చాడు, మేం పోతే ఇస్తానమ్మా పాదపరమేశ్వరుడు.
0: కొడుకా దండి తమాసా.

0: కుమార అర్చన, కనకాద్రి వాసుడు అంటే ఎప్పుడు త్రీనొక్కదారుడు?
1: ఏది కనకమనంటే బంగారు, అది
0: వెండుకొండ.
1: అదేనమ్మా వెండుకొండ అదే.
0: మరి మిమ్మల్ని ఇస్తానంటే పోతే ఏమన్నా అంటే అక్కడ

0: అమ్మా అక్కడ వెళ్ళి పరమశివుడా, నీ దాసాన దాసులను మా తల్లి భూలోకములో వ్రతం చేస్తున్నారు.
1: నా తల్లి వ్రతమైతుందని
0: మీరు పార్వతి పరమేశ్వర సహితంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మరి మీ కైలాసమ్మని అక్కడ కారుముక్తనమ్మా.
1: అరే కుమారా, నీ సాటి.

0: చేస్తున్నా. అదిగో శరణన్న వారికి మరణం లేదు, కాని కోపంతో ఉంటే ఇవ్వడు. క్షేమ అనబోయి లాభన రాండి కొడుక వెళ్ళి.
1: అమ్మ సెలవిచ్చాలి. ఇగో ఇప్పుడు బాణాలు కదా, ఇగో ఇప్పుడు అక్కడ ఈ భూమి నుంచి తండ్రి కడతాను.
2: అవునను.
1: ఈ మొన్న ఈయన మహా

0: Mi hermana.
1: భీమ సేన
2: ఏమిటి తమ్ముడు
1: ఇప్పుడే ఈ తంత్ర కడుతున్నాను అమరలోకండి వెళ్ళండి
2: సరే వెళ్తాను వెళ్తాను
1: పోతున్నావా
2: వెళ్తున్నాను
1: ఒకటి మాట లేదా

0: ఇప్పుడే బాణములతోటి తంతలు కడుతున్నాను.
1: వెళ్ళుతున్నాను.
0: మరి అట్టిట్లో ఈ ఊపిసూడు కదులుందేమో.
1: కదలటం లేదు, మంచిగానే ఉన్నది.
0: మంచిగానే ఉందా?

0: ఏమిటి అర్జున?
1: ఆ ఏది తంతెలు కట్టాను, మరి ఉంటున్నాయా లేకపోతాయా జర అట్టింటి ఊగులాలు?
0: బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమి ఊదము లేదు. వెళ్ళుచున్నాను వెళ్ళుచున్నాను, దగ్గర పడ్డాయి
1: అనే పోతున్నావా? సరే పోనీ.

0: సామాన్య వరదలు అంటే వాడు ఉత్తరం రాసి పంపిట వాడు ఇవ్వలేదు మనకు.
1: అవును,
0: వాడినే తీసుకోండిరా,
1: పోరలేదు
0: పోతా వాయి బో,
1: తీసుకొని వస్తారు తీసుకొని వస్తారు.
0: సరే వరకు వెళ్ళండి, భీమసేన
2: పోతున్నాలే.
0: పోతుందా? పోండి, తొందరలో తీసుకురండి. పోతున్నాను.

0: రాసుండు నేనా. నా పేరు దేవేంద్రుడు అంటారు, నా భార్య పేరు శశిదేవి, నాకు ఏక కుమారుడు జయంతుడు అతని పేరు.
1: సరే జయంతుడు గాని
0: ఈ స్వర్గాపురి పట్టణంలోనే ఉంటున్నాను.
1: కాని ఉత్తరం వచ్చిందండి స్వామి.
0: ఎక్కడిది ఉత్తరము?
1: ఇగో అస్తినాపురం నుంచాట ఆ పాండవీయులు ఐరావరత్తంబు ఆపారు జాతంబు కామధేనువ కల్పవృక్షము ఈ వస్తువులు తీసుకుని నిన్ను రమ్మనని ఈ ఉత్తరం
0: రాశాడు. భాగ్యుడు నన్ను రమ్మంటాడా మానవుడు?
1: పాండవులకేమీ
0: పాండవులకు ఏమి ఇంత గర్వమా? ఇప్పుడు వాడిని వధించి తీరుతాను.
1: మళ్ళీ బదులు వేయండి ఉత్తరం.
0: మళ్ళీ వేస్తున్నాను ఉత్తరం.
2: ఏ ఉత్తరం వచ్చింది చూడరా, ఎవడ్రా వాడు?
1: ఇదిగో ఈ మానవులకు ఈ వస్తువులు ఇచ్చేది కాదు, దేవతలకైతేనే ఇక్కడికి రావాలి గాని ఇయ్యాలి గాని మీటువంటి మానవులకు ఇచ్చేది కదా అని బదులుగా రాసి మళ్ళీ వప్పాడయ్యా.
2: ఇంత మదవా వానికి? అక్కడే ఉండు, నరసింహస్థానమైన
1: అక్కడనే ఉండు గాని భీముని అయితే తోలేవు అక్కడికి.
2: పోయిండో
1: పోలేదు.
2: సరే ఎదుగుతావులే. ఒరే ఇంద్ర,
0: ఏమిరా?

0: వచ్చిన ఎంతటి వాడవురా? భీముడా, నీవు ఎంతటి వాడవు? నా దంతిని పంపినందుకు ఎంతటి వాడవు?
1: అదేనా, ఇంత మనం తప్పుడు పలుకుతున్నావా?
0: అవునెవరు
1: అరే, అని వద్ద ఉన్నది ఆమె ఐరారథము అపారిజాతము కామధేనువా కల్పతరులు.
0: ఇయ్యా, నేను అసలే ఇవ్వను.
1: ఇవ్వకుంటే ఏం చేస్తావు? అరే ఇవో 1000 ఫుట్ల గద ఉంది, మీదేస్తున్నా అంటే చచ్చిపోతావు పుణ్యానికి.
0: వద్దు వద్దు, ఇస్తాను ఇస్తాను.
1: ఇస్తావా? ఇక్కడే
0: తీసుకెళ్ళి.
1: ఇగో తీసుకెళ్తే నువ్వు కూడా వని మోపుకోండి రా మా ఇంటికి.
0: అటునా
1: రంభ, ఊరోసి, మేనక, అశ్వరాశ్రీలు, ఆ పారిజాతము, పారిజాత పుష్పము, కింజావను పుష్పము, గజవేనుగా వెళ్ళేటేనుగా.

0: మరింద్రా వందనములు వందనములు.
1: చల్లగా
2: అమ్మా, ఇక పార్వతి పరమేశ్వరుడు కావాలి, వాళ్ళు ఉండేగాకనే.
0: పార్వతి పరమేశ్వరుడు స్పష్టంగా ఇప్పుడు దిగి రావాలి.
2: ఎందుకంటే ఏది గణపతి గిట్ట కావద్దా?
0: అదే
2: గణపతి. పార్వతి పరమేశ్వరుడే కావాలా? నమో

0: అర్జున,
1: ఇప్పుడు మా అమ్మ భూలోకంలో రతనం చేస్తున్నాము.
0: ఎందుకొరకయ్యి?
1: ఎందుకంటే మాకు ముక్తి దొరకాలని, మాకు భక్తి దొరకాలి, బంధుతో కైలాసము దొరకాలని మీ పేరున మేము వ్రతం చేస్తున్నాం. మీరు సైతంగా దంపతులు ఇక్కడ మా భూలోకం రండి.
2: మనోహరా, కానీ ఎన్నడూ లేనిది మన విడిదికి వచ్చారు.
0: అవును,
2: కానీ ఇప్పుడే మనం స్పష్టంగా పోయి ఆ వ్రతమాట, అలా తల్లి వ్రతమాట మనము శోభనములు పట్టుకుని వెళదాం. పదండి
0: అర్జున.

0: తీసుకెళ్లి వెళ్తున్నారు?
1: మేము దానికి ఐరారతము, ఆ పారుజాతము, కామధేనువ, కల్పతరులు, ఏది అశ్వరాశ్రీలు, నీజ వస్త్రములు, నూతన పాతాల గంగా, ఏది అఖండ జ్యోతి ఇక్కడ వేస్తున్నాము. లంకాదీపం
0: ఇంద్రలోకము నుండి దేవుడు కూడా ఈ భూమిపైకి వస్తున్నాడు. పర్వాలేదు, నేను పార్వతి సంతోషముగా ఈ భూలోకమునకు
1: వచ్చాను. రండి
0: అమ్మా.
1: అమ్మా కుంతమ్మ గారు, భారత పరమేశ్వరులు వచ్చారు, వ్రతం చేయండి.
2: అయ్యో భారత పరమేశ్వరులకు ఇదే వందనములు.
0: కుంతి చల్లగా వద్దిల్లు.
2: దేవేంద్ర మహారాజుకి వందనములు.
0: సరే సరే వద్దిల్లు.

0: శంభు అమ్మా
1: రథం పెడుతున్నావమ్మా?
0: అమ్మా ఇక్కడ రథం సమర్థయింది.
1: సమర్థైన కొడుకులు కౌరవులు పాండవులు హాయిగా ఉండాలి.
0: ఇప్పుడు అమ్మా
1: ఇదిగో వైరము తీసుకుపోయి ఆ గాంధారికి ఒప్పగిచ్చొస్తాను.
0: మరి
1: కుంతిదేవి గారు ఇదిగో వైరము వైరము
0: తెచ్చుకోకపోతే మమ్మల్ని పిలుచు మేము వస్తాం.
1: మా గాంధారమ్మ పట్టు.
0: ఏంటి చెల్లే
1: వైరము తెచ్చాను నువ్వు అన్నావు కదా అలా.
0: అయ్యో ఏంటమ్మా నేను తెచ్చినా నువ్వు తెచ్చినా ఒకటే కదమ్మా ఎందు నువ్వు
1: వైనం పడతావని.
0: లేదు లేదు లేదు
1: వైనం నీకు ఇస్తున్నా
0: తీసుకోండి. వైనం ఏం కాదు ఏదో అన్నాం
1: పట్టవా మరి
2: గాంధారి వామ్మా పెద్ది
1: పట్టవా
2: రథం పడతానన్నా తీసుకురామా
1: భీమార్జునరా భీమసేన ఇదిగో చూడు ఏమంటుండ్రు మీ పెద్ద
3: చెప్పు
1: పట్టనంటుంది.
0: సరే
1: పట ఎందుకమ్మా
3: ఎందుకమ్మా వైరంకు వైరం పంపించాలి కదా.
0: కుమారా నీ వైరాన్ని వెళ్ళినా ఒకటే కదా బిడ్డ భీమసేన బాగున్నావా? నేను ఏమనలే పాండవులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినా గాని పుణ్యం గాని పాపం కాదు.
3: ఎందుకన్నా
1: చీపురు పట్టి చేయాలన్నావు
3: అమ్మా.
1: ఆగు ఆగయ్యా కన్న తల్లిని చేయకూడదయ్యా. నా కొడుకులైన ఒకటే మీరైన ఒకటి కానీ ఆమె తప్పు తప్పు చేసిందని మీరు ఆమె మీద చేసుకుంటే ఆమెను కొడతా నన్ను కొట్టే చెల్లె. కుమారా
0: ఓ కుంతిదేవి
1: వైనం పట్టు.
3: ఆగు అమ్మా.
0: కుమారులారా
3: నీవేమీ చేశావు ప్రతిభతో చేశావు. మేము నిజంగా పార్వతి పరమేశ్వరుడు తీసుకుని వచ్చాము. కల్పదే కామధేనువులు తెచ్చాము, కల్ప వృక్షములు తెచ్చాము, గజ వేరుగలు తెచ్చాము, దేవతలను రప్పించాము, ఆ లంక దీపము జ్యోతి తెచ్చాము. ఇవన్నీ తెచ్చావా నీవు?
0: కుమారా
3: మా అమ్మనందుకు మాట్లాడవు.
0: నువ్వు చేసినా సరే ఇవో ఎక్కడ చేసినా గజ
3: ఉడిగమ్మలతో నీవు నోము నోమావు. మేము నిజముగా స్వయముగా దేవలోకము నుండి దేవేంద్రుడు అప్సరా స్త్రీలు ఆ పారుజాతము ఇవన్నీ తెచ్చి చేశావు.
0: సరే కుమారా నా గర్వము ఇక్కడికి పోయింది.
1: గాంధారీదేవి మీ ధర్మరాజుకు భీమునికి ఆనత్పాదుల ఆలింగనమును మంగళహారతులు చేయండి.
0: సరే కుమారా మీరు చల్లగా ఉండాలి, నా కుమారుడు నాశనం కావాలి.

చిత్రగీతలు విన్నారు. ఈనాటి పౌరాణిక నాటకం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఉంటారు. ఆకాశవాణి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోనే కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు. శ్రీమతి పి రాజేశ్వరి సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో పెసర మినుము సాగు వివరాలు. 7:15 బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. 7:45 సూక్ష్మంలో మోక్షం రామాయణ మకరందం శ్రీ ధర ముక్తేశ్వర్ గారితో పరిచయం. 8:30 ఉద్యోగమని విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 07744950938 29. రేపు ఉదయం 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. 10:00 తిరిగి మధ్యాహ్నం 12:40 సాయంత్రం 5:00 చిత్రగీతలు. మధ్యాహ్నం 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం. 2:30 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:00 శ్రోతలుత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు. 5:30 జానపద గేయాలు. సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో వాయుసేనలో డిగ్రీతోనే ఉద్యోగ అవకాశాలు వివరాలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార సాగునీటి యాజమాన్యం పరిచయ కార్యక్రమం. వెదజల్లే పద్ధతిలో వరి సాగు వివరాలు. ఇంకా పాడి పశువులకు వైరస్ వ్యాధులు కొన్ని వివరాలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 10:00 హరికథ హైదరాబాద్ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.